నిష్కామనాథి అగవై మనాథి అగవై మనాథి ఏకి నజర మాజావరియా సావయా కృష్ణాతి ఏకి నజర మాజావరియా సావయా కృష్ణాతి గగర బుడవిత ఉభా పాటు పాటి దవ మండిలా చని యమునా కాటి ఓడహారి పదార మాదా నార ఆయ పర క్యాతి నార పర క్యాతి నార పర క్యాతి నగర మాజా వరియా సావయా కృష్ణాతి కిరిపి నగర మాజా వరియా సావయా కృష్ణాతి.

వారు వారు జల్లమైస కోనారనాయి అంతకాల సేవకి కుడే జాతిన రే కాకుని భగవాన్.